ఇలా బ్లుమిలాట్ కచ్చాంగు టిల్లుగు ఆగస్ట్ 19 అవు యావు టిల్లు వీలాట్ అన్న కుంటు సాగు నేటి గుయిలా అట్టిలు తమటు సాగు యాం నేటి గుయిలాట్ సేనిత్ సిలకను ఇన్నాసి యాం మాటా కాయో కలి మాకాలుగు తమానికి బల్లం మిన్ అగ్బేని గో కున్ను నువ్వు ఇయ నేటో నిగేలు నిగో 20 ఉని నేట్ మాని 8 మిల్లు నిమ్ అకాగు నువ్వు ఎగు మాటు గో మకుటు ఇన్న రేలి నిగ్గేగో మాసుని 40 మిన్ 60 మో కట్టాలు నిమ్ ఉని నిఘట మాని 11 మీకు మాసుని కాసిన నమ్మటికి ఆ జామితే ఉండు నువ్వు ఏ నేటివ్ గో నిగ్గేలు 20 అను ఇక్లియాసుని నూనె నేట మాని 9 మిల్లుని అకాగు సెకండ్ నెల కట్టావో మాటి గో నిగ్గేలు 30 మిన్ 50 మోటికి కట్టాలు నిమ్ ఉని నిఘట మాని 13 మీకు మాసుని తక్కువ ప్రియావతికి నాటి గుయిలాట్